చరరాజతమో మిగిరం మహనీయమహం రఘురామమయే సుముఖం సుహృతం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశ.

శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే రేఖామయధ్వజ సుధాకల శాత భద్ర వజ్రాంబుశాంబురుహ కల్పక శంఖ చక్రైః భవ్యైరలంకృత తలౌ పరతత్వ చిహ్నైః శ్రీవేంకటేశ చరణౌ.